మెసేజ్ చాలు అక్కడ క్యూటర్ జిహాని విజయ్ స్వీట్ బై జానీ ఫార్ యూ. సహీ యో జహాన్ మా నానా, యో జహాన్ మా నానా క్యూటర్ జిహాని, థ్యాంక్ యూ సో వెరీ మచ్. Next come here, Kirtu Jihani, once again, which is by Jani, always believe in Allah because Allah is planned better than your dream. Beshak pade ke is shak chida na shtay khoja khabar hai mukade da you jahan man na nai. Thank you so very much. Next once again, which is by Jani for you, ho sake to mera ek kaam karo, sham ka ek pehar mere naam karo. Ji bilkul ji mokhpal lagay sham pehar jida khana de tul khoja aur idun ko panom kade da sha bilkul itar gala hai gana ठूलो दिन को बनोम दाई शाह यो जहान मानना है पश्चिमी क्यूटर जहां स्वीट भाई जानी भरोसा तो अपनी सांस का भी नहीं अफसोस के हम इंसान उभर कर बैठे ए दास्तो सा दास्तो यो जहान मानना.